0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

యశ్చిత్ ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహన్ శ్రియః పంచదశత్వం చ శ్రీకామస్త తతం జపేత్. ఆనందః కర్దమశ్చైవ చిక్రీత ఇత విశ్రుతాః అషయస్తే త్రయ

పౌత్రధనం ధాన్యం హస్తస్వాజాగోరథం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతు మా చంద్రాభాం లక్ష్మీమీశానా